0: లుక్కయ్యా మారే విడిని ఊని దొక్కికి వాడే మడ మెమరీ లోస్ కీలా
1: మెమరీ లోస్
2: కోడు డాక్టర్
1: యాదు సున్నది
0: మమ కిరికి బున్నే అయ్యా సీని వెడినే ముక్కు తట్టపై విడుకురనే అయ్యా మాట
2: సూపర్ డాక్టర్ ని
1: డాక్టర్ హరియటం కీల తీయనాలి
3: హినా వెవి సింధు అన్న FM 93.5 FM 93.7 හැන්දෑවෙ 4 වෙද්දි ටියුන් කරලා තියාගන්න.
4: Evening Drive with Chamit and Charu.